0: NetFM DJ 9 Face to Face Attack Show. వెలావ హరియడం దహాయ మనస్ దిగాయ కమెంట్ సెక్షన్ నిక హతలిస్ తుందహసే సీమా విధిని మమ్మే కథా కరణ వెలావే ఉన్నాత్ ఆడ హతలిస్ పందహ కరణ పులోన్ దెన్ తమై తరంగి ఉన్ను సుమ్మ హరియ అవిల్ల తీయన్నే హబై ఇట కాలిం అబి తవత్ వినాడి 20 క సెషన్ నికక్ వేవ్ వైబ్ గి పత్ర దెన్న కాలిం చుట్టక్ మే హాదయా ఎక్కం ఆవు మే పత్ర పొడ్డ కథా కరణ ఓనే హరిద మమ ఒచ్చరట మీ థింగ్ ఉస నే పొడ్డ పాతెన్న హరిద రైట్ వేవ్ వైబ్ పుత్తలం డిస్ట్రిక్ట్ కే కోహే ఇందలద మెహట ఎన్నే అది దవసేది మే కరట కర తరంగయాక్ నే అన్ని హరద కమెంట్ సెక్షన్ ఎక దియా నికం బలాగిన హిటియాత్ కౌరు దినైది కిల హితా గన్న బెహబె అపిట పొడి ఇంగియాక్ అవిల్ల తియనవా రిసల్ట్ ఎక కియన్న కలి మే లబెన ఆదరే గన వాట మొకద హితెన్నే
1: సతుడు
0: ఎచ్చరాయి కెలిమ్మ సతుడు పరిమ సతుడు ఇనే రైట్ మే వెలావే వాట మెహమ కివ్వ వాట మే వెలావే థ్యాంక్ కరన్న ములిమ్మ మతక్కన కట్టి కౌది కిల హువ
1: మట వేవ్ వైప్ కిల కమెంట్ కరుపు ఏ సెలు దినాడవ తన్ థ్యాంక్ కర్ను
0: రైట్ ఇదకొర డీజే వరల్డ్ ఎన్న కౌ సపోర్ట్ కేదున్నే అయ్యా ఇదకొర మే వేవ్ వైప్ కియన్నే అయ్యత్ ఎక్కన బ్రాండ్ ఎకక్ నే రైట్ ఇదకొర వేవ్ వైప్ లంకావి ఓణమ తనక ఈవెంట్ ఏకట సంబంధ కర గన్నవా నం దృకతరం కే మొకద్ద ఫేస్బుక్ ఈ టాస్ ఇన్స్టాగ్రామ్ ఏం బాల మొక్కద నమ
1: వేవ్ వైబ్ ఎంటర్టైన్మెంట్ పేజ్ దీనివా
0: కట్టియ గుడాక హాలు తిబ్బ మే పప్పు ఇక హాలు తిన కెమెరా పెద్ద హరి నా కెమెరా పడ్డ మే పెద్ద ఫోకస్ కరణ్ మే పప్పు ఇక హాలు తిని టట్టు ఇక ముఖద్ది ముఖద్ది ఇక హాలు తీ నమ్మ ముఖద్ది హాలి డీజే డీసీ డీసీ అన్ని ఆదరే కరణ బదుల్ పెత్తిన అంగిలగిన సహన్ లొకు కమెంట్ ప్రమాణయాక్ అవిల్ల తీయన హరిద ఏ అత రింగ్ స్పెషల్ కెనకి కమెంట్స్ టికాక్ మమే అనో దెక్క హరిద కౌదే కటింగ్ అల్లగన్నది ముఖద్ది అని బలండి హరి డీసీ బదుల్లి కొహైందల సంబంధం బండారు విలైందలని రైట్ ఇది కూడా అర్థ దవసేది వాటికి అన్నది తర్వా గేమ తమాయి అన్ని హితాగన్ బెరితరం కమెంట్స్ ప్రమాణం ఎక్కినో ఆయస్ కిందకినని మీ తమాయి వాటి తిని ఆదిరి లేదు ఈ ఆదిరి వాటి ముఖద్ది అన్నది
1: పొడ్డక్కరి
0: పులు అన్ని ఏనాపి కొలహ మాట్టిద్దరు పొడి సింధుగా కీయము హరి రైట్ ఓకే ఎచ్చర ఎచ్చరే పులు అంగ ఎచ్చరే వావ సంబంధ కరిగా ఉన్న దురకథనం కే ముఖద్ద
1: బిందు 76
0: రైట్ ఫేస్బుక్ కి హేమ హోయన మన
1: ఫేస్బుక్ కి హోయన లేసి ముకమ ఇషార్ దిల్షాన్ కి లగవ మా వేన
0: ఇషార్ దిల్షాన్ ఇషార్ దిల్షాన్ నే రైట్ ఓకే ఇగన మొద కేరళ అపి వావ చుట్టక్ మే పత్తెన్ తియన వా అపి అన్న హద నే ఇలాంటి వినాడి విస్తక సెషన్ ఇక దెన్న పుత్తలమట హరిద అపే కట్టి పొడ్డ కయ్యం కథాకరణే మట ఒక్కో మెహన హరిద రైట్ మే విలా వే అపే కట్టి సహన విసి విలా ఇన్ని మొకద మే ప్రతిఫల హితాగన్న బరితరం అతిశయ తీరణాత్మక వినవా దెమ్మనే 11 వెనకం అపి 11:30 వెనకం టైం ఇక దెనవా కమెంట్ కరన్న మొకద మే వెద్ది మట మెన్న మెహమ నీల అరంచ్యక్ లెబున హరిద హబై కార్ద కింద మంది కిన మన కియన్నే అన్నే మే బిద్ది పుత్తలమ సహా బదుల్ల డిస్ట్రిక్ట్ దిక గత్తహమ్మ కమెంట్ అతర పరతరే පන්දහසක සීමාවේ තියෙන. ඒ කියන්නේ කවුරු හරි කෙනෙක් 5000ක කමෙන්ට් ප්‍රමාණයක් ඉස්සරහින් ඉන්නවා. ඒ කවුද කියලා දැම්ම මම කියන්න යන්නේ නැහැ. හරිද? ඒ නිසා ලේසි නෑ වැඩේ. දැන් මෙතනින් එහාට තමයි හරියටම වාසනාවන්ත ජයග්‍රහකයා කවුද කියලා තෝරන්න ඔයාලට හැකියාව තියෙන්නේ. කමෙන්ට් කරන සෙට් එක අතාරින්න එපා වැඩේ. දිගටම කරගෙන යන්න. අපි 11:00 වෙනකම් වෙලාව දෙනවා ඔයාලට කමෙන්ට් කරන්න. ඒ අතරතුර ලබන සිකුරාදාවේ අපි ඔයාලට අවස්ථාව දෙන ඔයා මේ විදිහටම බැටල් එක ප්ලේ කරන්න කැමති නම් ඔයා පොලොන් අරුව හෝ එහෙමත් නැත්නම් මාතලේ දිස්ත්‍රික්කයේ නියෝජනය කරන සුපිරි දක්ෂ වැඩෙක් නම් ඔයාට පුළුවන් NetFM official Facebook page එකේ inbox එකට ඔයා ප්ලේ කරන වීඩියෝ එකක් එවන්න. එහෙමත් නැත්නම් ඔයාලට හැකියාව තියෙනවා අපිට 0711 95 95 95ට ඔයාගේ වීඩියෝ එකක් WhatsApp කරන්න. ඒ අතරතුර අපි NetFM official TikTok එකේ අද සජීවි විකාශය ලබා දෙනවා. ඒකත් බලන්න අමතක කරන්න එපා. ඒකනම් මතක් කරන ගමන් හරියටම 10:57යි මෙන්න අභියෝගයේ කමෙන්ට් සෙක්ෂන් එක අපි දැන් 45000 සීමාව පහු කරලා තියෙන්නේ. මේ විනාඩි 20 ඇතුළත මෙන්න මම දෙනවා අභියෝගයක් පුත්තලමටයි, ඊට පස්සේ බදුල්ලටයි, දෙකටම මංගාඩි මේක දෙන අභියෝගයක්. පුළුවන් නම් කමෙන්ට් සෙක්ෂන් එක 60000 සීමාව 11:30 වෙද්දි පහු කරලා පෙන්නන්න පුළුවන්. හරිද? මේක මගෙන් එන අභියෝගයක්. රයිටේ නම් වැඩේ පටන් ගන්නවා. 3 2 1 මෙන්න DJ The Vibe.